అంకల్పి చౌహాన్ బేబీ గర్వి బేబీ బాయ్ హిమాక్ష్ అంగాసి కున్ని చౌక్ నవాపారా లఖన్పూర్ సర్గుజాసి మునేశ్ రామ్ సాలిని రుచికా అనికా మనీష్ సుచితా చాందనీ ఔర్ దీపాంశు టెగోర్ గార్డెన్ నయీ దిల్లీ సే రవీంద్ర సింగ్ ఛాబడా ఇంద్రజీత్ కౌర్ ఛాబడా స్వీటీ ఛాబడా ఆప్ సభీ కి ఫర్మాయిష్ పర్ లీజియే ఫేస్ సే ఫిల్మ్ జాన్ తేరే నామ్ సే ఏ ప్యారా సా గీత్ జిస్మే సయీద్ రాహీ కి సబ్ దృశ్యా కో సంగీతబద్ధ కియా హై నదీమ్ శ్రవణ్ నే ఔర్ ఆవాజ్ దీ హై కుమార్ సానూ ఆశా భోస్లే నే